ఆనంద కంద శ్రీ సచిదానంద భగవాన్ జై, శ్రీ సద్గురు మహారాజ జై. ప్రేమ్ చిత బోలియ శ్రీ ఆనంద కంద సచిదానంద భగవాన్ జై, శ్రీ సద్గురు మహారాజ జై. సబై గురు పరివార జై, సబై సంత మహాత్మ జై.